0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: Congratulations, Ricky.
8: Thank you.
7: Putti, thank you kaadu. Koncham naa kosam time istava? Neeto flirt cheyali. Nuvvu naato flirt cheyali. Koncham romantic ga, koncham energetic ga, koncham musical ga.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే, గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఈవెన్నెల నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
4: ఉండిపోదాం.
3: ఎలా? టైం అయిపోతుంది కదా.
4: ఆపేద్దాం.
3: అలా సినిమాల్లోనే అవుతుంది.
4: అయితే అక్కడికే వెళ్దాం.
3: ఏ హీరో అలా ఎలా?
4: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: అదేంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసిన అదే.
0: ఓ, కంసామిద.
1: కంసామిదానా? అంటే
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
1: కంసామిద.
0: బై.
1: కంసామిదా.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం ఒక్కాయి.
2: Hey, don't stop dancing.

0: stop dancing. Bona Carlo loading. Don't stop dancing. Bona Carlo loading. Hey, don't stop dancing. Bona Carlo loading. Hey, don't stop dancing. Bona Carlo loading.
1: ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పు.
2: చెప్పనులే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
1: తుడుపకలే, చిన్నగా రాసుకో.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: There's something about you got me going crazy, crazy. I'm wondering why I'm dreaming about you catching feelings. I've fallen in love, I've fallen so hard, I need you, baby.
1: ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకో.
2: చెప్పాలే, కానీ టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
1: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: మిల్లు కొట్టించేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే
1: కొరియన్ లో థాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: పోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా, టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్,

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: పోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా, టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్,

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: మీతో ఆట, దాంతో పాట. ఆడు మేట్రే వేరు సార్.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా,

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Congratulations, Vicky.
4: Thank you.
3: Putti, thank you kaadu. Koncham naa kosam time istava? Neeto flirt cheyali. Nuvvu naato flirt cheyali. Koncham romantic ga, koncham energetic ga, koncham musical ga.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: మాటలు పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: నైస్.
0: కంసామిదా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: Ikali Ahuru. ఇవెన్నెల నువ్వు నేను ఎలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
8: ఉండిపోదాం.
7: ఎలా? టైం అయిపోతుంది కదా,
8: ఆపేద్దాం.
7: అలా సినిమాల్లోనే అవుతుంది.
8: అయితే అక్కడికే వెళ్దాం.
7: ఏ హీరో అలా ఎలా?
8: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి, కొంచెం రొమాంటిక్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక బ్యాంక్ ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. విరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి ఈ యొక్క ఉదయకాల సమయమున మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. శుభ సందేశం కార్యక్రమం ద్వారా దేవుని యొక్క అత్యధికమైన కృప, దేవుని యొక్క ఆశీర్వాదములు మీ జీవితములలో మీకు కలగాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాము, కోరుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిగా ఈ యొక్క ఉదయకాల సమయమున ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమస్వరూపి అయిన గొప్ప దేవ, ఈ యొక్క ఉదయకాల సమయమున శుభ సందేశం కార్యక్రమంలోకి మమ్మల్ని అందరినీ నడిపించి ఉన్నారు. స్తోత్రములు. వింటూ ఉన్న ప్రతి ఒక్కొక్కరిని కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కొక్కరికి ఉన్న అవసరతలను మీరే తీర్చమని వేడుకుంటూ ఉన్నాం. కార్యక్రమంలో మీ యొక్క వాక్యమును ధ్యానించుకొనన్నయి ఉంటుండగా స్తుతిగీతములు వింటూ మిమ్మల్ని మహిమపరిచి ఘనపరిచి ఆరాధింపనై ఉంటుండగా మాతో మీకు సన్నిధిని మీకు తోడ్పాటును ఉంచి నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. మా యొక్క ఆత్మీయ జీవితములలో మాకు వృద్ధిని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. కార్యక్రమాన్ని మొదటి నుంచి చివరి వరకు కూడా మీరే ముందుండి నడిపించి సకల మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థనను ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బలమైన నామమున బ్రతిమాలి వేడుకొంచుంటూ ఉన్నాము తండ్రి, ఆమెన్. గుడ్ మార్నింగ్ లిజనర్స్. విరిజల్లు రేడియో ద్వారా ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి దేవుని వాక్యమును ధ్యానించుకుంటూ స్తుతిగీతములు వింటూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ ముందుకు కొనసాగుదాం. నేటి దినం కోసము ఏర్పరచబడిన వాక్యమును బైబిల్ నుండి చదువుకొని ధ్యానించుకునే ముందు ఒక గానం విందాం. గానం పూర్తయిన తర్వాత నేటి దినం కోసము ఏర్పరచబడిన వాక్యమును బైబిల్ నుండి చదువుకొని కార్యక్రమంలోకి ముందుకు కొనసాగుదాం. అప్పటిదాకా ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్

0: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. విరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ లేటుగా ట్యూన్ చేసుకొని ఉంటే మీకు ఇదే మా యొక్క హార్దిక స్వాగతం. మీకు ప్రార్థన అవసరతలు, ప్రార్థన మనవులు ఉన్నాయట్లా తప్పకుండా మాకు తెలియపరచండి. మా ఇమెయిల్ అడ్రస్ shubhasandesham@gmail.com. shubhasandesham@gmail.com. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ స్తుతిగీతములు వింటూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ ముందుకు కొనసాగుదాం. నేటి దినం కోసము ఏర్పరచబడిన వాక్యము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి యోహాను సువార్త 6:35 నుండి 51 వరకు.
1: పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యోహాను సువార్త 6:35 నుండి 51 వరకు. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే. నా యద్దకు వచ్చివాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడూ దప్పిగొనడు. మీరు నన్ను చూచియుండియు విశ్వసింపకయున్నారని మీతో చెప్పి తిని, తండ్రి నాకు అనుగ్రహించి వారందరూ నా యద్దకు వత్తురు. నా యద్దకు వచ్చువాణ్ణి నేనెంతమాత్రమును బయటికి త్రోసివెయ్యను. నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగివచ్చితిని. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతట్లో నేనేమీయో పోగొట్టుకొనక అంత్య దినమున దాని లేపుటయే నన్ను పంపినవాని చిత్తమై ఉన్నది. కుమారుని చూచి ఆయన ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్య దినమున నేను వానిని లేపుదును. కాబట్టి నేను పరలోకం నుండి దిగివచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయన్ను గూర్చి సనుగుగొనుచు, ఈయన యేసేపు కుమారుడైన యేసు కాడా, ఈయన తల్లిదండ్రులు మన మెరుగుదుము కదా, నేను పరలోకం నుండి దిగివచ్చి ఉన్నానని ఈయన ఎలాగూ చెప్పుచున్నాడని. అందుకు యేసు, మీలో మీరు సనుగు కొనకుడి, నన్ను పంపిన తండ్రి వాణ్ణి ఆకర్షించితేనే గాని ఎవడనూ నా ఎద్దుకు రాలేడు, అంత్య దినమున నేను వాణ్ణి లేపుదును. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అనే ప్రవక్తల లేఖనములో వ్రాయబడి ఉన్నది కనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతివాణ్ణు నా యొద్దకు వచ్చును. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడనూ తండ్రిని చూచి ఉండలేదు, ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. విశ్వసించువాడే నిత్యజీవము గలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను
0: ప్రభువు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. చదవబడిన వాక్య భాగము యోహాను సువార్త 6:35-51. ఈ యొక్క వాక్య భాగంలో యేసు ప్రభువారు జనసమూహములతో దేవుని రాజ్యం గురించిన సంగతులను తెలియపరుస్తూ ప్రత్యేకించి నిత్య జీవమును గురించి తెలియపరుస్తూ ఉన్నారు. మనము ఈ లోకములో జీవించేది కొంతకాలం మట్టుకే. ఒకనొక దినమున ఈ లోకము మనము విడవలసిన సమయము వచ్చినప్పుడు మనము జీవించిన విధానమును బట్టి బైబిల్ ప్రకారము 2 గమ్యస్థానాలకు మనము చేరుకోగలము. అంటే ఈ 2 గమ్యస్థానాల్లో ఒక స్థానంలోకి మనం చేరుకునగలము. మనము దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ దేవుని చిత్తానుసారంగా నడుచుకొని యేసుక్రీస్తు ప్రభువారు తెచ్చినటువంటి రక్షణ మార్గం కలిగి ఉన్నప్పుడు నిత్య జీవమును మన సృష్టికర్త అయిన తండ్రియగు దేవుని సన్నిధిలో మనము గడపగలము. ఒకవేళ మన పాప జీవితంలోనే ఉన్నట్టయితే మనము చిరకాల శిక్షను కొని తెచ్చేవారిగా ఉన్నాము. కావున యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు నిత్య జీవము గురించిన సంగతులను, నిత్య జీవము మనకి కలగాలి అనంటే, నిత్య జీవము కల్పింపబడాలి అనంటే మనము ఏ మార్గమును అనుసరించి నడుచుకోవాలి, ఆ యొక్క సంగతులను తెలియపరుస్తూ ఉండేటువంటి వారు. గతించిన ఆదివారము యోహాను సువార్త 6వ అధ్యాయము ముందు భాగంలో కూడా కొన్ని విషయములను మనం చూసి ఉన్నాం. 22వ వచనము నుండి 35వ వచనం వరకు. ఎందుకున్నానంటే అక్కడ జనసమూహంలో యేసుక్రీస్తు ప్రభువారిని వెతుక్కుంటూ వస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వారి యొక్క ఆలోచనలను గ్రహించి ఏదైతే మనకి నిత్యజీవము కల్పిస్తుందో ఆ యొక్క మార్గమని, లేకపోతే నిత్యజీవం కల్పించే వాటి కోసమే మనము ఎఫర్ట్స్ పెట్టాలి, మన ప్రయత్నములు చేయాలి అన్న విషయములను తెలియపరిచి ఉన్నారు. ఆ యొక్క విషయములను కొంత క్రిత ఆదివారము మనము ధ్యానించుకున్నాం. యోహాను సువార్త మొత్తం పుస్తకం అంతా గమనించినట్టయితే దేవుని రాజ్యం గురించిన సంగతులను, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మనకి అనుగ్రహించినటువంటి రక్షణ మార్గం గురించిన సంగతులను ఇంకా వివరంగా తెలియపరిచి ఉన్నారు. మిగతా సువార్తలు మత్తయి, మార్కు, లూకా ఈ యొక్క సువార్తలను, అలాగే యోహాను సువార్తను మనము పోల్చి చూసి ఉన్నట్టయితే యోహాను సువార్తలో రక్షణ మార్గం గురించిన సంగతులను ఇంకనూ వివరంగా యోహాను గారు తెలియపరచి ఉన్నారు. యోహాను గారి గురించి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రియమైన శిష్యుడు అని కూడా తెలియపరచబడుతూ ఉంటుంది. మనము గ్రంథ విశ్లేషకుల యొక్క పుస్తకాలు, లేకపోతే హిస్టరీలో గమనించి ఉన్నట్టయితే యేసుక్రీస్తు ప్రభువారికి ప్రియమైన శిష్యుడు యోహాను గారు. మరి ఆయన ద్వారా రచింపబడినటువంటి ఈ యొక్క యోహాను సువార్త 6వ అధ్యాయమును మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. ప్రత్యేకించి 35, 36 వచనములు మనం గమనించినట్టయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 35, 36 వచనములు. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నాయందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు. మానవునికి ఉండేటువంటి బేసిక్ నీడ్స్, ముఖ్యమైనటువంటి అవసరతలు, దైనందిన జీవితంలో ప్రతిదినము గడపాలి, ప్రతిదినము తన జీవిత పయనంలో ముందుకు కొనసాగాలి అని అంటే ఆకలి తీరాలి, అలాగే దాహం కూడా తీరాలి. మరి ఇక్కడ ఇక రెండు విషయముల గురించి కూడా యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఆయన తెలియపరుస్తున్నది శరీరానుసారంగా మనకు కలిగేటువంటి దాహము దప్పిక కాదు, కానీ మన ఆత్మీయ జీవితంలో మనకు ఎటువంటి ఆహారము కావాలి, ఎటువంటి దప్పిక మనకి తీరాలి, ఆ యొక్క దృక్పథంతో యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క వాక్యములో తెలియపరుస్తున్నారు. నిర్గమకాండము 16వ అధ్యాయము మనం గమనించినట్టయితే యెహోవా దేవుడు ఎప్పుడైతే ఇశ్రాయేలీలకు ఏ రీతిగా ఆజ్ఞాపించి ఉన్నారో, పాలతేనెలు ప్రవహించే దేశమును తీసుకొని వెళ్తానని, ఆ రీతిగానే మోషే గారి నాయకత్వంలో ఇశ్రాయేలీయులను పాలతేనెలు ప్రవహించే దేశమునకు తీసుకొని వెళ్తున్నప్పుడు వారు అరణ్య మార్గం గుండా 40 సంవత్సరం వెళ్ళవలసి వచ్చి ఉన్నది. మరి అరణ్య మార్గంలో అంతమంది వెళ్ళాలి, 40 సంవత్సరంలో ప్రయాణం చేయాలి అని అంటే మరి వారికి దినదినము ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? అది అరణ్య ప్రాంతము, వారు ప్రతిదినము కూడా ప్రయాణించాలి. మరి ఎక్కడైనా ఆగి, లేకపోతే ఏమన్నా సమకూర్చుకొని వంట చేసుకోవాలన్నా అంతమందికి ఆ లార్జ్ స్కేల్లో చేయటము చాలా కష్టము. కావున ఈ యొక్క అరణ్య మార్గంలో వెళ్తున్నప్పుడు యెహోవా దేవుడు వారికి మన్నాను ఆకాశము నుండి కురిపించి ఉన్నారు. అనగా మన్నా అనగా దేవుని పరలోక రాజ్యంలో నుంచి కల్పింపబడినటువంటి ఆహారము. మరి ఈ యొక్క 40 సంవత్సరంలో కూడా వారికి మన్న లభించి ఉన్నది. వారికి ఉన్నటువంటి ఆకలి, అలాగే వారికి ఉన్నటువంటి దాహము కూడా తీర్చబడి ఉన్నది. మరి శరీరానుసారంగా అయితే వారికి ఆహారము అలాగే దప్పిక తీర్చబడి ఉన్నాయి, కానీ ఆత్మీయ జీవితములలో వారికి వృద్ధి కలిగించాలి అని అంటే, వారికి వృద్ధి కలగాలి అని అంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క కట్టడలు అనుసరించి జీవించటము, ఈ యొక్క విషయములపై వారి శ్రద్ధ వహించి దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవించినట్టయితే ఆత్మీయ జీవితంలో వారికి అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. మరి వాక్యములో మనం గమనించినట్టయితే యేసుక్రీస్తు ప్రభువారు వారికి తెలియపరుస్తున్నారు. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలిగొనడు అని. అక్కడ చేరి అయినటువంటి జనసమూహములు ఆయనకి తెలియపరుస్తూ ఉన్నారు, మాకు చిరకాలము మన ఆకలి తీర్చేటువంటి ఆహారమే మాకు కావాలి అని వారు తెలియపరుస్తున్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో కొంత ముందుకు వెళ్ళి చూసినట్టయితే 24వ వచనం నుండి 35వ వచనం వరకు, మొదటిగా వారు యేసుక్రీస్తు ప్రభువారిని వెతుకుతూ ఉన్నప్పుడు ఈ లోకపరమైనటువంటి ఆకలి తీరటానికి ఆహారము యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహిస్తారు కదా, ఆయన యొద్దకు వెళితే మనకు ఆహారం కలుగుతుంది అన్న దృక్పథంతో వారు యేసుక్రీస్తు ప్రభువారిని వెతుకుతూ ఉన్నారు. ఎందుకనంటే అంతకుముందు యేసుక్రీస్తు ప్రభువారు ఒక గొప్ప అద్భుత కార్యము జరిగించి ఉన్నారు. 5,000 మందికి ఆయన ప్రార్థించగా ఆహారము ఇయ్యబడి ఉన్నది. వారు ఆహారం తిని వారికి తిన్న తర్వాత వారికి ఆకలి తీరి ఉన్నది. కావున యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వెళ్ళి మనము ఆయనతో మనము సమయం గడిపినట్టయితే మన ఆకలి మన దాహము అన్నీ కూడా తీర్చివేయబడతాయి అన్న ఉద్దేశంతో వారిని వెతుకుతూ ఉన్నారు. కానీ 35వ వచనం వచ్చేసరికి మనం గమనించినట్టయితే 34-35 వచనములు గమనించినట్టయితే వారు జీవితంలో పరివర్తన చెంది వారు చిరకాలము ఆహారము ఆకలి తీర్చేటువంటి ఆహారమే మాకు కావాలి అని అంటూ ఉన్నారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు నాయంద విశ్వాసం ఉంచు వాడు ఎప్పుడునూ తప్పిగొనడని తెలియపరుస్తూ ఉన్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారితో సంభాషించడం మొదలుపెట్టి ఉన్నప్పుడు ఆయన తెలియపరుస్తూ ఉన్నారు, నేను ఇచ్చేటువంటి నీళ్లు తాగువారు ఎప్పటికీ తప్పిగొనరు అని తెలియపరుస్తూ ఉన్నారు. అనగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాక్యము మన జీవితముల్లో చిరకాలము మనం కలిగి ఉన్నట్టయితే, వాక్యానుసారంగా మనము జీవించి ఉన్నట్టయితే మన ఆత్మీయ జీవితములలో మనము దేవునికి దగ్గరగా జీవిస్తూ ఆత్మీయ జీవితముల్లో ఇంకనూ బలపడుతూ ఉంటాము. మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలు జీవపు మాటలు. ఆయన ఎన్నో మార్లు జనసమూహములతో దేవుని రాజ్యం గురించిన సంగతులను తెలియపరుస్తూ ఉండేటువంటి వారు. మొదటిగా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఆ యొక్క ప్రసంగము, మరి అవి జీవపు మాటలు, హృదయ శుద్ధి కలవారు ధన్యులు అని ఆయన మొదలుపెట్టి మొత్తం మరి జీవితంలో మనకి ఏవేవైతే కావాలో వాటి గురించి తెలియపరిచి ఉన్నారు. అటువంటి జీవపు మాటలు ఎన్నో మార్లు ఆయన తెలియపరిచి ఉన్నారు. కావున ఇక్కడ ఈ సందర్భంలో ఎప్పుడైతే జనసమూహములు వారు ఆసక్తిగా ఉన్నారు, మాకు చిరకాలము కూడా ఆకలి తీర్చేటువంటి ఆహారమే కావాలి అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు జీవాహారము నేనే అని తెలియపరుస్తూ ఉన్నారు. అనగా మనకు చిరకాలము జీవము ఇచ్చేటువంటి ఆహారము ఆయన దయచేయగలిగే దేవుడుగా ఉన్నారు. అనగా మన ఆత్మీయ జీవితముల్లో మనము అభివృద్ధి చెందటానికి జీవము కలిగినటువంటి మాటలు ఆయన మనకు ఎప్పుడు కూడా ఇస్తారు. మనము వాక్యమును చదువుతున్నప్పుడు వాక్యమును ధ్యానిస్తూ ఉన్నప్పుడు జీవపు మాటల ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు మనతో మాట్లాడతారు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇంకనూ ఆ యొక్క మాటల గురించి అవగాహన ఆసక్తి కలుగజేసి ఆ యొక్క పరలోకపు మాటలు దేవుని రాజ్యం గురించిన సంగతులు మన జీవితంలో ఇంకనూ లోతుగా వెళ్ళి మనము పరలోక రాజ్యం వైపు చూస్తూ ముందుకు నడిచేవారిగా ఉంటాము. మరి అదే విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరుస్తూ ఉన్నారు. జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు దప్పిగొనడు అని తెలియపరుస్తూ ఉన్నారు. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనకి లోకపరంగా ఎన్నో అవసరతలు ఉంటూ ఉంటాయి. ఉదాహరణకు అమెరికాలో అయితే మనకి ఎక్కడికైనా కమ్యూట్ చేయాలన్నా, ఒక గమ్యస్థానానికి చేరుకోవాలన్నా మనకి వాహనము అవసరం ఉంటుంది. ఈ రోజుల్లో అయితే ఊబర్, లిఫ్ట్ ఇటువంటి సర్వీసెస్ ఉన్నాయి. కానీ చాలా సంవత్సరం క్రితము ట్యాక్సీ లేకపోతే ఈ యొక్క కార్ రైడ్ కావాలి అంటే మరి ఎక్కువ డబ్బులు పెట్టవలసి వస్తూ ఉండేటువంటిది. ఆ కారణం చేత అందరూ కూడా వాహనము కొనాలి అన్న నీడ్ లేకపోతే డిజైర్ కలిగి ఉండేటువంటి వారు. మరి వాహనము కొన్నప్పుడు వారి యొక్క టేస్ట్కి తగ్గట్టు వారికి నచ్చిన వాహనమును కొనుక్కుంటూ ఉంటారు. మరి యొక్క వాహనము మొదట్లో వచ్చినప్పుడు చాలా చక్కగా ఆ యొక్క వాహనాన్ని చూసుకుంటూ ఉంటాం. ఆ యొక్క వాహనాన్ని తొడవటము, అసలు డస్ట్ ఏమీ పడకుండా చాలా భద్రంగా చూసుకుంటూ ఉంటాం. కానీ కొన్ని దినములైన తర్వాత ఆ యొక్క వాహనంలో వెళ్ళటము అంత మెకానికల్ అయిపోద్ది, అంత శ్రద్ధ వహించము, అంటే మనకున్నటువంటి అవసరత తీరిపోద్ది, లేకపోతే మరి ఇంకా వేరే అవసరతలు ప్రయారిటీ తీసుకుంటా ఉంటాయి. కావున మనకి సాధారణంగా మన జీవితంలో ఈ లోకపరంగా చూసుకున్నట్టయితే మనకున్నటువంటి ప్రతి అవసరత మనము ఏదో రీతిగా ప్రయత్నం చేసి ఆ యొక్క అవసరత తీరాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. అవసరత తీరిన తర్వాత మనకి వేరేవి కావాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ ఆత్మీయ జీవితంలో గమనించినట్టయితే మనకి దినదినము అభివృద్ధి కలగాలి అనంటే దేవుని ద్వారా మనకు కల్పింపబడేటువంటి జీవం ఇచ్చేటువంటి మాటల వల్లనే మన ఆత్మీయ జీవితంలో మనకి వృద్ధి కలుగుతూ ఉంటుంది. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు, జీవాహారము నేనే అని. అంటే మనకు జీవపు మాటలు మనకి దయచేసేటువంటి దేవుడుగా ఆయన ఉన్నారు. ఎప్పుడైతే ఆయన దేవుని రాజ్యం గురించిన సంగతులను మనము వాక్యములో ధ్యానించుకున్నట్టయితే అదే రీతిగా మనకి ఏవైతే ఆజ్ఞలు ఆయన మనకు అనుగ్రహించి వెళ్ళి ఉన్నారో అవి పాటించున్నట్టయితే మన ఆత్మీయ జీవితములలో మనము అభివృద్ధి చెందగలము. అదే విషయాన్ని అక్కడ చేరినటువంటి జన సమూహంతో ఆయన తెలియపరుస్తున్నట్టు మనము వాక్యములు గమనించవచ్చు. అలాగే 37, 38, 39 వచనములు గమనించినట్టయితే యోహాను సువార్త 6:37-40 వచనం వరకు, మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని, తండ్రి నాకు అనుగ్రహించు వారందరినూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చువాణిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినమున దాని లేపుటియే నన్ను పంపినవాని చిత్తమై ఉన్నది అని ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేస్తున్నప్పుడు ఎన్నో అద్భుత కార్యములు చేస్తూ ఉండేటువంటి వారు, అలాగే వ్యాధుల చేత బాధపడుతున్న వారికి స్వస్థత కూడా కల్పిస్తూ ఉండేటువంటి వారు, ఇవన్నీ కూడా అక్కడ చేరినటువంటి జనసమూహము అలాగే మతాధిపతులు వారు అక్కడ అవన్నీ చూస్తూ ఉండేటువంటి వారు కానీ యేసుక్రీస్తు ప్రభువారు మెస్సయ్య అని రక్షణకర్త అని ఎప్పుడు వారు అంగీకరించకుండా ఉండేటువంటి వారు, ఆయన ఎప్పుడు ప్రశ్నించటము ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు. ఆ కారణం చేత జనసమూహములకు ఆయన దేవుని రాజ్యం గురించిన సంగతులను తెలియపరుస్తున్నారు, తన గురించి కూడా తెలియపరుస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ వాక్యభాగపు సందర్భంలో మనం గమనించినట్టయితే మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని అని తెలియపరుస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు స్వయాన్న ఈ లోకానికి దేవుని కుమారుడిగా నరవతారునిగా వచ్చి ఉన్నారు. ఆయన మార్గము సత్య మార్గమును అనుసరిస్తూ జీవిస్తూ ఉండేటువంటి వారు, అయినా సరే అక్కడ చేరినటువంటి వారు ఆయన నిందిస్తూ ఆయన్ని హేళన చేస్తూ ఉండేటువంటి వారు, ఆయన యందు విశ్వాసం ఉంచేటువంటి వారు కారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క విశ్వాసం గురించి ఎంతో స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా జన సమూహంలో ఆయన దేవుడు అని తన్ను తాను తెలియపరచుకుంటున్నారు అన్న విషయం కూడా గ్రహించి తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకమునకు ఆయన వచ్చి ఉన్నారు, పరలోకము నుండి పంపబడి ఉన్నారు అన్న విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఆయన సిలుమురానుకు అప్పగింపబడక మునుపు గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థిస్తూ ఉన్నారు. తండ్రి అయిన దేవుని చిత్తానికి నేను లోబడి ఉంటాను అని కూడా ఆయన ప్రార్థిస్తూ ఉన్నారు. ఆయన జరగబోయేటువంటి సిలువ మరణము, తనకి సంభవింపబోయేటువంటి సిలువ మరణం గురించి ఎంతో వేదన చెంది, మరి నీ చిత్తమైతే ఇది నా నుంచి తీసివేయి ప్రభువా అని కూడా ప్రార్థిస్తున్నట్టు మనం వాక్యములో గమనించవచ్చు. లూకాసు వార్త 22:42 వచనము, కానీ అంత భయంకరమైన మరణము తనకి సంభవింపనై ఉన్నది, సకల మానవాళికి ఈ యొక్క మరణం ద్వారా ఆయన తిరిగి లేవటం ద్వారా రక్షణ మార్గం కల్పింపబడుతుంది. ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఆ యొక్క సంకల్పము నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఆ కారణం చేత తండ్రి అయిన దేవుని చిత్తానికే ఆయన లోబడుతూ ఉన్నారు. మరి వింటూ ఉన్నటువంటి మనము దేవునికి లోబడి జీవించడానికి మనము తీర్మానం చేసుకుని ఉన్నామా? దేవుని అందు విశ్వసిస్తూ ఉన్నామా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో అద్భుత కార్యములు చేసి ఉన్నారు, ఎన్నో ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నారు. కానీ జనసమూహంలో చాలామంది ఆయన యందు విశ్వాసము ఉంచలేదు. కావున వింటూ ఉన్నటువంటి మనము దేవుని పట్ల విశ్వాసము కలిగి జీవించినట్టయితే మనకు నిత్య జీవము లభిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. ఉదాహరణకు మనము ఒక క్రీడాకారుని యొక్క జీవితము గమనించినట్టయితే తను అనుకున్నది సాధించాలి. ప్రస్తుతం అయితే ఒలింపిక్స్ అవుతూ ఉన్నాయి. ఎంతోమంది స్పోర్ట్స్ పర్సన్స్ చాలా ట్రైనింగ్ చేసుకుని ఈ యొక్క క్రీడల కోసం సిద్ధపడి అక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అలాగే వారికి కోచ్ అనేటువంటి వారు కూడా ఉంటా ఉంటారు. మరి ఏ ఏరియాస్లో వారు స్ట్రాంగ్ అవ్వాలి, ఏ ఏరియాస్లో బలపడాలి, ఆ విషయమై వారు ట్రైనింగ్ తీసుకొనటానికి, ట్రైన్ చేసుకొనటానికి వారికి సూచనలు చేస్తూ ఉంటారు, వారికి గైడెన్స్ ఇస్తూ ఉంటారు. మన ఆత్మీయ జీవితంలో కూడా మనము ఎదగాలి అనంటే దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క మాటలు మనము వాటిని అనుసరించి నడుచుకోవాలి. దేవుని అందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుని మాటల ద్వారా మనకు ఆత్మీయ జీవితంలో వృద్ధి కలుగుతుంది. దేవుని యొక్క మాటలు విని వాటిని అనుసరించి ఆ యొక్క మాటలకు అనుగుణంగా మనం జీవించినట్టయితే మనకి నిత్య జీవం కల్పింపబడుతుంది అన్న గొప్ప విశ్వాసము మనకి ఉండాలి. ఆ విశ్వాసం ఉన్నప్పుడు మరి దేవుని ఆజ్ఞలకు లోబడి మనము జీవించున్నప్పుడు మనకి పరలోక రాజ్యములో నిత్య జీవము కల్పింపబడుతూ ఉంటుంది. కావున వెంటూ ఉన్నటువంటి మనము దేవుని అందు విశ్వాసం ఉంచి ఆయన మాటలు వినటం ద్వారా, ఆయన ఆజ్ఞానుసారంగా మనం నడుచుకునటం ద్వారా మనకి నిత్య జీవం కల్పింపబడుతుంది అన్న విశ్వాసము మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మనతో ఉండి మనల్ని నడిపించి మనకి నిత్య జీవము కల్పిస్తారు. ప్రత్యేకించి యేసుక్రీస్తు ప్రభువారు మనకి రక్షణ మార్గము కల్పించి ఉన్నారు. మరి ముఖ్యంగా ఆయన ఎందు విశ్వాసం ఉంచితే వారికి రక్షణ మార్గం కలుగుతుందని కూడా ఆయన ఎన్నో మార్లు తెలియపరిచి ఉన్నారు. వింటూ ఉన్నటువంటి మనము యొక్క రక్షణ మార్గంకు ఉన్నటువంటి ప్రాముఖ్యత గురించి, ఆ రక్షణ మార్గము మన జీవితంలో మనకున్నట్టయితే మనకు నిత్య జీవం కలుగుతుంది అన్న విశ్వాసము కలిగి ఉన్నప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి, ఒకవేళ రక్షణ మార్గం లేనట్టయితే మనలో ఆయన సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం. మన పాపం నిమిత్తమే పశ్చాత్తాపడి మన పాపములను క్షమించమని వేడుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారిని మన స్వంత రక్షకునిగా అంగీకరించినప్పుడు ఆయన మన జీవితంలోకి వచ్చి మనల్ని నడిపిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మరి దేవుని మాటలకు లోబడి నడుచుకోవటము, అలాగే దేవుని అందు విశ్వాసం ఉంచి నడుచుకోవటము ఆయన మనకి తెలియపరుస్తూ దినదినము కూడా మనతో ఉండి మనల్ని నడిపిస్తారు. ఈ యొక్క వాక్యములను ఇంకను ధ్యానించుకుని కార్యక్రమంలోకి ముందుకు కొనసాగే ముందు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ సమయంలో గానం విందాం. గానం పూర్తయిన తర్వాత తర్వాయి వాక్యములను ధ్యానం చేసుకుంటూ కార్యక్రమంలోకి ముందుకు కొనసాగుదాం. అప్పటిదాకా ప్లీజ్.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. విరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ లేటుగా ట్యూన్ చేసుకుని ఉంటే మీకు ఇదే మా యొక్క హార్దిక స్వాగతం. మీకు ప్రార్థన అవసరతలు, ప్రార్థన మానవులు ఉన్న ఇళ్ళ తప్పకుండా మాకు తెలియపరచండి. మా ఈమెయిల్ అడ్రస్ శుభ సందేశం @gmail.com, shubhasandesham@gmail.com. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ స్తుతిగీతములు వింటూ దేవుణ్ణి మహిమపరుస్తూ గణపరుస్తూ ఆరాధిస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం. నేటి దినం కోసము ఏర్పరచబడిన వాక్య భాగము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి యోహాను సువార్త 6:35-51 వచనములు, బ్రేకుకు మునుపు 35-40 వచనములు కొంత ధ్యానం చేసుకుని ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ చేరినటువంటి జనసమూహము, అనగా ఆయన ఏదైతే ప్రాంతము కపెర్నౌము దగ్గరకు వచ్చి ఉన్నారో అక్కడ జనసమూహములు ఆయన వెతుక్కుంటూ వస్తూ ఉన్నారు. వారి హృదయాల్లో ఉన్నటువంటి ఆలోచనలు గ్రహించి వారు చిరకాలము వారికి ఆకలి తీర్చేటువంటి వాటి గురించి మీరు ప్రయత్నములు చేయాలని తెలియపరుస్తూ జీవాహారము నేనే అని 35 వచనంలో ఆయన తెలియపరిచి ఉన్నారు. ఆ విషయం కొంత చూసుకొని ఉన్నాం. ఆ తర్వాత మరి తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన లోకానికి వచ్చి ఉన్నారు అన్న విషయాన్ని అక్కడ తెలియపరిచి ఉన్నారు. ఎందుకంటే ఆ దినముల్లో యేసుక్రీస్తు ప్రభువారు నేనే దేవుడు అని చెప్పుకుంటున్నారు అన్న అండర్స్టాండింగ్, అన్న భావన ప్రతి ఒక్కొక్కరికి కలిగి ఉన్నది. ఆయన్ని విమర్శించడం మొదలుపెట్టి ఉన్నప్పుడు మన సృష్టికర్త ఆయన తండ్రి అయిన దేవుడు పంపించగా నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను అని తెలియపరుస్తూ ఉన్నారు. ఎవరైతే ఆయన యందు, అనగా యేసుక్రీస్తు ప్రభువారు యందు విశ్వాసం ఉంచుతారో మరి తండ్రి అయిన దేవుని బిడ్డలుగా వారు దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారన్న విషయంలో కూడా ఆయన తెలియపరిచి ఉన్నారు. 41 వచనం నుంచి మనము తిరిగి కొనసాగించుకుందాం. యోహాను సువార్త 6:41 వచనము నుండి, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు, ప్రతివాడును నిత్యజీవం పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్య దినమున నేను వానిని లేపొదును, కాబట్టి నేను పరలోకము నుండి దిగివచ్చి నా ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సణుగుకొనుచు ఈయన యోసేపు కుమారుడైన యేసుగాడా, ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదము కదా, నేనే పరలోకము నుండి దిగివచ్చి ఉన్నానని ఈయన ఎలాగు చెప్పుచున్నాడు అనిరి. అందుకు యేసు, మీలో మీరు సణుగు కొనకుడి, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యద్దకు రాలేడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో రాయబడి ఉన్నది కనుక తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతివాడును నా యద్దకు వచ్చును. దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు, ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. ఇక్కడ మరొకసారి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ చేరి అయినటువంటి జనసమూహంతో తెలియపరుస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి అందరి విశ్వాసం ఉంచి ప్రతివాడు నిత్యజీవం పొందుటయే నా తండ్రి అయిన దేవుని చిత్తము అని తెలియపరుస్తూ ఉన్నారు. అంత్య దినమున నేను వానిని లేపుదును అని తెలియపరుస్తూ ఉన్నారు. ఒకనొక దినమున యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి రెండవ రాకడలో రానయ్యున్నారు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో మరి వారికి నిత్యజీవం కల్పింపబడుతుందని వాక్యం ద్వారా మనము అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ విశ్వాసం గురించి ప్రత్యేకించి యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరుస్తూ ఉన్నారు. తండ్రి అయిన దేవుణ్ణి యందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు ప్రభువారి వలన మనకు రక్షణ కలుగుతుంది అన్న గొప్ప విశ్వాసం మనలో ఉన్నేళ్ల మనము దేవుని బిడ్డలుగా ముద్రింపబడతాము. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి రెండవ రాకడలో వచ్చి ఉన్నప్పుడు మనము పరలోక రాజ్యంలోనికి చేరతాము. మనలో ఎటువంటి విశ్వాసము ఉండాలి? విశ్వాసము అనగా అంటే కొన్నిసార్లు మనము చూస్తేనే కానీ నమ్ముతాము. విశ్వాసము అనగా చూడకుండానే నమ్మటము, అనగా ఆ గొప్ప బిలీఫ్, ఆ గొప్ప నమ్మకము మనలో ఏర్పరచబడాలి. మనకి ఒక ఎగ్జాంపుల్గా పాత నిబంధనలో గమనించినట్టయితే అబ్రహాము గారు యొక్క విశ్వాసము గురించి ఆదికాండము 12 అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. ఎప్పుడైతే యెహోవా దేవుడు
ఆయనకు ఆజ్ఞాపించి ఉన్నారు, ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు. నీ యొక్క పితృల ఉండేటువంటి ప్రదేశం నుండి నేను నీకు ఏదైతే వాగ్దానం చేస్తున్నానో ఆ ప్రదేశమునకు వెళ్ళు అని ఆయన దేవుడు ఆయనకు తెలియపరిచి ఉన్నప్పుడు తడవు చేయకుండా అబ్రహాము గారు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుడు ఎక్కడికైతే వెళ్ళమని చెప్పి ఉన్నారో అక్కడికి వెళ్ళటానికి ఆయన సిద్ధపడి ఉన్నారు. అంటే అంత గొప్ప విశ్వాసము అబ్రహాము గారు కలిగి ఉన్నారు. మరి మనము దేవుని వాక్కు గురించి ఎప్పుడు కనిపెట్టుకుంటూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తారు. కానీ మనకి ఉండవలసినది విశ్వాసము, అనగా మనకి జరగబోయేటువంటిది దేవుని యొక్క ఏర్పాటు చొప్పునే మన మంచి కోసమే జరుగుతుందని మనం ఎప్పుడైతే నమ్మి దేవుని ఆజ్ఞలను అనుసరించి వెంబడిస్తామో విశ్వాసములో మనము ఇంకను బలపడి ముందుకు వెళ్ళేవారిగా ఉంటాం మన జీవితములలో. మరి అటువంటి విశ్వాసము మనకి ఉండాలి అని ఇక్కడ మాటల ద్వారా మనము అర్థం చేసుకొనవచ్చు. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము, అనగా మరి దేవుని చేత పంపబడినటువంటి ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి అందరూ మనం విశ్వాసం ఉంచినప్పుడు మనకి నిత్య జీవము కలుగుతూ ఉంటుంది. మరి నిత్య జీవం గురించి మనం విన్నాము. యేసుక్రీస్తు ప్రభువారి అందరి విశ్వాసం ఉంచడానికి సిద్ధపడుతూ ఉన్నామా ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఉదాహరణకు చిన్ననాటి ప్రాయంలో చిన్న బిడ్డలు వారు ఏమీ తెలియని వయసులో వారు తల్లిదండ్రుల మీదే ఆధారపడుతూ ఉంటారు. తల్లిదండ్రులు ఏవైతే వారికి తెలియపరుస్తారో, తల్లిదండ్రులు ఏ రీతిగా అయితే వారికి డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారో, ఏ రీతిగా అయితే మార్గములను వారికి చెప్తూ ఉంటారో, ఏ మార్గములు వెళ్ళాలి లేకపోతే ఈ రీతిగా ప్రవర్తించాలి అని తెలియపరుస్తున్నప్పుడు ఆ యొక్క సూచనల గురించి, ఆ యొక్క సైన్స్ గురించి వారు చిన్న బిడ్డలైనటువంటి వారు ఎప్పుడు కనిపెట్టుకుంటూనే ఉంటారు తల్లిదండ్రుల నుంచి. అంటే మరి చిన్న బిడ్డలకి ఏమీ తెలియని వయసులో వారికి తల్లిదండ్రులపై అంత గొప్ప విశ్వాసము ఉంటూ ఉంటుంది. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనము మన జీవితములు పాపముతో ఉండి ఉన్నవి కనుక దేవుని మార్గంలోంచి తప్పిపోయే పరిస్థితులు ఎన్నో వస్తూ ఉంటాయి. మనము ఎప్పుడైతే దేవుని అంత విశ్వాసం ఉంచకుండా లోకం వైపే చూస్తూ నడుచుకున్నట్టయితే మనము దేవుని యొక్క మార్గముల్లో నుంచి తొలగిపోయి పాపంలో పడిపోయే ప్రమాదం ఉంటుంది. ఎన్నో మార్లు పాపంలో పడిపోతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి అందరి విశ్వాసం ముంచి ముందుకు నడుస్తామో దేవుని యొక్క మార్గముల్లోనే మనము వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉంటాము. మరి యేసుక్రీస్తు ప్రభువారు 44 వచనంలో కూడా ఏమని తెలియపరుస్తున్నారంటే, అందుకు యేసు మీలో మీరు సణుగు కొనకడి. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారి అందరి విశ్వాసము ఉంచకపోవడానికి ఆ దినములలో మరి ఎంతోమంది ఆయన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈయన మనలో ఒకడిగా పుట్టి ఉన్నాడు కదా, మరి వీరి తల్లిదండ్రుల గురించి మనకు తెలుసు కదా, ఈయన దేవుని కుమారుడని ఈయన ఎలా చెప్పుకుంటూ ఉన్నారు అన్న ప్రశ్న, అన్న అనుమానం వారి కలుగుతూ ఉన్నది. 45 వచనంలో మనం గమనించినట్టయితే, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడనూ నా యొద్దకు రాలేడు, అంత్య దినమున నేను వానిని లేపొదును, వారందరూ దేవుని చేత బోధింపబడుతురు అని ప్రవక్తల లేఖనములలో రాయబడి ఉన్నది గనుక తండ్రి వలన విని నేర్చుకుని ప్రతివాడును నా యొద్దకు వచ్చును. దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు, ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. ఇక్కడ మరి ఒకసారి తెలియపరుస్తున్నారు, నేను దేవుడినని మీరు అనుకునవద్దు, తండ్రి అయిన దేవుని నడిపింపు చొప్పున ఎవరైతే నాయందు విశ్వాసం ఉంచుతారో, తండ్రి అయిన దేవుని చేత నడిపింపబడి విశ్వాసం ఉంచిన ప్రతి వారికి నిత్యజీవం కల్పింపబడుతుందని మరి ఒకసారి ఇక్కడ తెలియపరుస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. కావున వెంటూ ఉన్నటువంటి మనము ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసిస్తామో దేవుని యొక్క కృప మనతో ఉండి ఆ యొక్క మాటలను మనము విశ్వసించడానికి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కల్పింపబడినటువంటి రక్షణ మార్గం మన జీవితంలో కలిగి ఉండటానికి తోడ్పడుతూ ఉంటుంది. ఆ బలమైన విశ్వాసము మనము బలంగా కలిగి ఉంటాము. మరి ఆ యొక్క దేవుని నడిపింపు మనతో ఎల్లప్పుడూ ఉండాలని, దేవుని యొక్క సంకల్పములు మన జీవితంలో నెరవేర్చబడాలని, మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారి అందరి విశ్వాసం ఉంచి మనం ముందు కొనసాగాలని ఈ విషయమై మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే దేవుని యొక్క నడిపింపు మన జీవితంలో కలగటము, అలాగే యేసుక్రీస్తు ప్రభు అందలి విశ్వాసము మనకి కలిగి ఉండటము, ఇవన్నీ కూడా దేవుని యొక్క
నడిపింపు చేత మనకి కల్పింపబడతాయి. ఈ విషయమై మనం దేవుని నడిపింపు కోసం ఆలోచించి దేవుని నడిపింపు మన జీవితంలో ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క వాక్యములను ఇంకనూ ధ్యానించుకునే ముందు ఒక గానం విందాం. గానం పూర్తయిన తర్వాత తర్వాత వాక్యములను కూడా ధ్యానం చేసుకుని కార్యక్రమాన్ని ముగించుకుందాం. అప్పటిదాకా ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ కంటిన్యూ.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. వెరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ లేటుగా ట్యూన్ చేసుకుని ఉంటే మీకేదే మా యొక్క హార్దిక స్వాగతం. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ స్తుతి గీతములు వింటూ దేవుణ్ణి మహిమపరుస్తూ గణపరుస్తూ ఆరాధిస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం. నేటి దినం కోసము మనము ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి యోహాను సువార్త 6:35-51 బ్రేకుకు మునుపు 47 వచనం వరకు కొంత ధ్యానం చేసుకుని ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు జీవాహారము నేనే అని తెలియపరుస్తూ ఉన్నారు. అదే రీతిగా మరి చేరి అన్నటువంటి జనసమూహము ఆయనకి ఆయన దగ్గర ఉంటే మనకు ఆకలి తీరుతుందన్న ఆశతో వారు వస్తున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి అద్భుత కార్యములను వారు చూసి ఉన్నారు. వారికి ఆయనతో ఉంటే ఆహారం దొరుకుతుందని. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు, మీరు మీకు నిత్యజీవం కల్పించే వాటి కోసం మీరు ప్రయత్నములు చేయాలి అని తెలియపరుస్తున్నారు. అదే రీతిగా అక్కడ ఉన్నటువంటి వారికి చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఈయన మనలో ఉన్నాడు, మానవుడిగా పుట్టి ఉన్నాడు, ఈయన తండ్రి చేత పంపబడుతున్నారని ఎలా చెప్తూ ఉన్నారు, మరి ఈయనకి ఈయనే దేవుడని తెలియపరచుకుంటున్నాడా అని వారికి అనుమానము ప్రశ్న కలిగి ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క ఏర్పాటు చెప్పునే ఆయన ఇక్కడికి వచ్చి ఉన్నారు. అలాగే తండ్రి ఎవరినైతే తన యొద్దకు నడిపిస్తారో, ఎవరైతే తన యొంద విశ్వాసం ఉంచుతారో తండ్రి యొక్క నడిపింపు వలన వారికి నిత్యజీవం కల్పింపబడుతుందని ఆయన చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు. అలాగే తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారని తెలియపరిచి ఉన్నారు. ఆ యొక్క సంగతులను బ్రేకు మునుపు కొంత చూసుకొని ఉన్నాం. 48వ వచనం నుండి మనం ధ్యానించుకుందాం. విశ్వసించువాడే నిత్యజీవం కలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యంలో మన్నాను తినినను చనిపోయిరి, దీనిని తినవాడు చావకుండునట్లు. పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే, పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడు జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరము అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. క్రీస్తు యేసు ప్రభువారు సిలుమ్రానుపై అప్పగింపబడినై ఉన్నారు అన్న విషయం ఆయనకి ముందుగానే తెలుసు. ఆయన తనని తాను సిలుమ్రానుపై అప్పగింపబడి ఉన్నప్పుడు మరణం చెంది ఉన్న తర్వాత తిరిగి సజీవుడిగా లేచిన తర్వాత ప్రతి ఒక్కొక్కరికి రక్షణ మార్గము కల్పింపబడుతూ ఉంటుంది. ఆ యొక్క గొప్ప సంకల్పము తండ్రి యొక్క దేవుని చిత్తం వలన నెరవేర్చబడటానికి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి పంపబడి ఉన్నారు. ఆ కారణం చేతనే ఆయన జీవాహారము నేనే అని తెలియపరుస్తున్నారు. అంటే మనకి చిరకాలము దేవునితో ఉండేటువంటి ఆ గొప్ప అవకాశము, దేవునితో ఉండేటువంటి ఆ గొప్ప భాగ్యము యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకి కల్పింపబడుతూ ఉంటుంది. ఆ యొక్క విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ తెలియపరుస్తున్నారు. అనాది నుండి కూడా దేవుని యొక్క సంకల్పము యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకి రక్షణ మార్గము కల్పింపబడటము. మన జీవితంలో ఎన్నో మార్లు గమనించినట్టు దేవుని యొక్క ఏర్పాటు చెప్పిన, దేవుని యొక్క సంకల్పం చెప్పిన ఎన్నో సంఘటనలను జరుగుతూ ఉంటాయి. యోసేపు గారి జీవితంలో అనేక సంఘటనలు జరిగి ఉన్నాయి. ఆయన అనేక ఒడిదొడుకులు గుండా వెళ్ళి ఉన్నారు. కష్టమైన పరిస్థితుల్లో ఉన్నా సరే మరి ఆయనపై అకారణంగా నిందలు అలాగే నేరములు మోపబడి ఉన్నా సరే ఆయన ఎప్పుడు కూడా విశ్వాస జీవితంలో తొలగిపోకుండా దేవుని అందు విశ్వాసం ఉంచి ఉన్నారు. దేవుని యొక్క సంకల్పములు పరిపూర్ణంగా తన జీవితంలో నెరవేర్చబడటానికి జరగటానికి ఆయన తండ్రి అయిన దేవుని చిత్తాన్ని ఎప్పుడు లోబడుతూనే ఉన్నారు. ఆ కారణం చేత ఆయన ఆశీర్వదింపబడి ఉన్నారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి

0: తండ్రి అయిన దేవుని సంకల్పములు తన జీవితంలో నెరవేర్చబడాలని ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నారు. ఆ కారణం చేతనే ఆయన సిలుమ్రానుపై మరణం చెందటానికి కూడా ఆయన వెనుదీక సకల మానవాళికి రక్షణ కల్పించడానికి ఆయన సిలుమ్రానుపై తన్ను తాను అర్పించుకొని ఉన్నారు. మనకి ఆయన సజీవుడిగా లేపబడడం ద్వారా రక్షణ మార్గము కల్పింపబడి ఉన్నది. ఆ రక్షణ మార్గము మన జీవితంలో మనందరం కలిగి ఉండటానికి ఈ సమయంలో ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రేమ స్వరూపి అయిన గొప్ప దేవ, ఉదయకాల సమయమున శుభ సందేశం కార్యక్రమంలోకి మమ్మల్ని అందరినీ నడిపించి ఉన్నారు. స్తోత్రములు. వింటూ ఉన్న ప్రతి ఒక్క లిజనర్ను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కొక్కరికి ఉన్న అవసరతలను మీరు తీర్చమని వేడుకుంటూ ఉన్నాం. మీ యొక్క కృప ద్వారా మాకందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు తెచ్చిన రక్షణ మార్గమును అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. మా యొక్క పాపములను క్షమించమని వేడుకుంటూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో కార్యక్రమం వింటూ ఉన్న లిజనర్స్కు ఉన్న అవసరతలు మేము ముందు పెట్టుకుంటున్నాం ప్రభువా. అనారోగ్యంతో బాధపడుచున్న వారికి స్వస్థతను దయచేయండి. ఉద్యోగ ప్రయత్నములు చేస్తున్న బిడ్డలకు మంచి ఉద్యోగములను దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. స్టూడెంట్స్గా ఉన్నటువంటి వారిని తెలివితో జ్ఞానంతో వారిని నింపి వారికి మంచి భవిష్యత్తును దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. రానయిన దినముల్లో రానయిన కాలముల్లో మీ కాపుదల మీ యొక్క భద్రత మాతో ఉంచి నడిపించమని ఈ చిన్ని ప్రార్థనను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలమైన నామమున బ్రతిమాలి వేడుకొంచుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్.
1: విర్జలు రేడియో ద్వారా ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమము వింటూ ఉన్న మీకందరికీ ప్రభు నామమున శుభములు. ప్రతి వారం ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమములో మాతో పాల్గొని ప్రభు యొక్క దీవెనలు పొందాలని, ప్రభు సమీపంగా జీవించి ఆయనలో ఎదగాలని మీ గురించి ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు యొక్క కృప ఎల్లప్పుడూ మీతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాము, ప్రార్థిస్తూ ఉన్నాము. మీకు ప్రార్థన అవసరతలు, ప్రార్థనా మనవులు ఉన్నాయట్ల తప్పకుండా మాకు తెలియపరచమని కోరుతూ ఉన్నాము. మా ఈమెయిల్ అడ్రస్ subhasandesham@gmail.com. మరొకసారి చెప్తున్నామండి, subhasandesham@gmail.com. తిరిగి వచ్చే వారం శుభ సందేశం కార్యక్రమంలో మీరంతా పాల్గొని ప్రభు దీవెనలు పొందాలని
2: ప్రార్థిస్తూ అంటే
3: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం.
2: కంసామిదా.

0: నువ్వెప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే గానీ టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకలే, చిన్నగా రాసుకో.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho One.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanayya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets mida best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
8: One. మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో. తెలుగు ఎఫ్ఎం రేడియో.
9: విరిజల్లు రేడియో.
8: మజా చేయాలా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? ఏమైంది నీకు?

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్‌పీరియన్స్డ్, ట్రస్ట్‌వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Opinions expressed do not necessarily reflect those of the management, staff, or sponsors of Bali 92.3 FM. If you'd like to find out how to get your own program on Bali 92.3 FM, send an email to contact@balimail.com or call 855-BALI-92, 855-265-5992.
8: The following program is brought to you by VJ Creations.

0: Looking to add an ADU in your backyard?
1: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
3: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
4: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
0: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
4: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
6: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
5: కాల్ ట్రావెలోపాడ్ అట్ 929-269-8013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
7: You're listening to KSJO HD2 San Jose.
6: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
5: కాల్ ట్రావెలోపాడ్ అట్ 929-269-8013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్‌పీరియన్స్డ్, ట్రస్ట్‌వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
8: If you are not one of these people, you may want to try Zoho One.
9: You know, being an NRI comes with so many responsibilities back home. But that's exactly why I use MyPursu. It's one simple app that connects me to everything I need in India. With MyPursu, I can send money instantly, make merchant payments through UPI, pay all my utility bills, and handle all my logistics through personal shopper, shipping, and mailbox services. All in one place. Their elder care service gives me real peace of mind. And whenever I need to travel, MyPursu even handles travel bookings, flights, buses, trains, quickly and conveniently.
10: MyPursu, one app, all services, zero stress for NRIs. Download the MyPursu app today from the Play Store or App Store.
11: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరింత ఆలస్యం, కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.

0: Bay Area's Grand Ganesh Festival.
1: Grand Ganesh Festival.
0: On Saturday, 19 September, from 12 p.m. to 10 p.m. at Bishop Ranch City Center in San Ramon. Free entry and free parking. Witness huge Ganesha along with Ganpati Sthapana and Puja. Early Archanas, special Aartis, Maha Aarti and Deeparadhana. Dhol Tasha procession and Visarjan. Stellar performances and ravishing show. Ganesha idol making workshop for kids. Multiple food booths, record number desi shopping booths and lots more. For details, visit namastebayarea.com. For booths and sponsorships, email info@namastebayarea.com.
2: PNG Dwellers in Sunnyvale is celebrating 18 years in the USA. PNG is launching a special anniversary offer throughout the month of August on diamond necklace sets. Certified natural diamond necklace sets starting under $4,499. Yes, under $4,499. VVS Clarity, F to G color. Terms and conditions apply. Offer valid from August 1st to August 30th, 2026 at PNG Sunnyvale. PNG Dwellers, your family dwellers since 1832.
3: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరింత ఆలస్యం, కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.

0: టేక్అవుట్, పార్టీ, కేటరింగ్స్ ఏదైనా సరే, ద బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇన్ ద బే ఏరియా, చాట్ భవన్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. ఫర్ డీటెయిల్స్ విజిట్ chatbhavan.com.
1: The future belongs to the skilled AI. Master AI technologies with Java, AIML, STET and Python. Industry ready training designed for success. Don't just learn. Lead. Enroll now. For details visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
2: TNC apply.
3: అరే నీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ ఏంటి ఒకసారి చెప్పు.
4: రవ్వ లడ్డు, బూందీ లడ్డు, పాదుషా సున్నుండలు, బూందీ మిఠాయి కవలు అయిపోలేదు. చెక్కలు, చెకోడీలు, ఆంధ్ర చెక్కలు, మురుకులు, పీనట్ మసాలా, రిబన్ పకోడా, ఆలు భుజియా, స్పైసీ క్యాషు,
3: ఓహో,
4: నల్లకారం పొడి, నువ్వుల పొడి, పప్పుల పొడి, పల్లి పొడి, పుదీనా పొడి, కాకరకాయ పొడి, కంది పొడి.
3: ఆపరా బాబు,
4: వింటుంటేనే మా అమ్మ చేతి వంట గుర్తొస్తుంది.
5: వరి ఎవకరా, ఇప్పుడు మన బే ఏరియా అండ్ సాక్రమెంటోలో కావ్య ఫుడ్స్ ఉంది కదా.
6: కావ్య ఫుడ్స్ స్నాక్స్, స్వీట్స్ అండ్ పౌడర్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా కమ్మగా తయారు చేయబడినవి
7: కావ్య ఫుడ్స్.
6: అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.
8: Bay Area's Grand Ganesh Festival.
9: Grand Ganesh Festival.
8: On Saturday, 19 September, from 12 p.m. to 10 p.m. at Bishop Ranch City Center in San Ramon. Free entry and free parking. Witness huge Ganesha along with Ganpati Sthapana and Puja. Early Archanas, Special Aartis, Maha Aarti and Deeparadhana. Dhol Tasha procession and Visarjan. Stellar performances and ravishing show. Ganesha idol making workshop for kids. Multiple food booths. Record number desi shopping booths. And lots more. For details visit namastebayarea.com. For booths and sponsorships email info@namastebayarea.com.
0: PNG Dwellers in Sunnyvale is celebrating 18 years in the USA. PNG is launching a special anniversary offer throughout the month of August on diamond necklace sets. Certified natural diamond necklace sets starting under $4,499. Yes, under $4,499. VVS Clarity, F to G color. Terms and conditions apply. Offer valid from August 1st to August 30th, 2026 at PNG Sunnyvale. PNG Dwellers, your family dwellers since 1832.
10: Please support Sankara Eye Foundation's March to a Million. Performing 1 million free eye surgeries every year, starting from the year 2030. 4 active projects are currently underway in West Bengal and Bihar. Donate generously and have your name or the name of a loved one featured in one or more of these hospitals. For details, visit giftofvision.org or call 1-866-SANKARA.
11: Celebrating 16 years on US Airwaves, Village Ellu Radio.
12: అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయులందరికీ, ముఖ్యంగా మన తెలుగు వారందరికీ నా నమస్కారం. నేను మీ చిరంజీవిని.
13: హాయ్, దిస్ ఇస్ వెంకటేష్ హియర్.
12: అందరికీ నమస్కారం. నేను మీ నాగార్జున.
14: విరిజల్లు శ్రోతలకి నా నమస్కారం. మీ కమల్
15: హాసన్.
16: హాయ్, రామ్ చరణ్.
17: హాయ్, దిస్ ఇస్ ప్రవాస్.
18: హాయ్, దిస్ ఇస్ ప్రవాస్.
19: హాయ్, దిస్ ఇస్ అలు అర్జున్.
20: హాయ్, దిస్ ఇస్ అలు అర్జున్.
21: హలో గైస్, దిస్ ఇస్ రవి తేజ.
22: హాయ్, దిస్ ఇస్ నాగ చైతన్య.
23: హాయ్, దిస్ ఇస్ జగపతి బాబు.
24: హాయ్, దిస్ ఇస్ విజయ దేవరకొండ.
25: హాయ్, దిస్ ఇస్ నాని.
26: హలో ఆల్, నేను మీ సూర్య.
27: హాయ్, దిస్ ఇస్ నవీ పోలిశెట్టి.
28: హాయ్, నేను యాక్టర్ తేజ సజ్జాని.
29: హాయ్ గైస్, నేను మీ అడ్విశేష్.
30: హాయ్, నేను మీ వరుణ్ తేజ్.
31: హాయ్, దిస్ ఇస్ శర్వానంద్.
32: హలో అండి, దిస్ ఇస్ సుధీర్ బాబు.
33: హాయ్, దిస్ ఇస్ ఆనంద్ దేవరకొండ.
34: హాయ్ ఎవరీవన్, నేను మీ రోషన్.
35: హాయ్, దిస్ ఇస్ కిరణ్ బోర.
36: హాయ్ గైస్, దిస్ ఇస్ నిఖిల్.
37: హలో గైస్, నేను నితిన్.
38: హాయ్, నేను మీ శ్రీష్.
39: హాయ్, నేను మీ గోపిషన్.
40: హాయ్, నేను మీ సంతోష్ శోభన్.
41: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
42: హాయ్, నేను తిరువీర్.
43: హాయ్, దిస్ ఇస్ సిద్ధార్థ్.
44: హాయ్, నేను మీ సందీప్ కిషన్.
45: నార్త్ అమెరికా లోని ఫ్రెండ్స్ అందరికీ నమస్తే, దిస్ ఇస్ నప్పి.
46: హాయ్, దిస్ ఇస్ నాగశౌర్యన్.
47: యు ఆర్ లిస్నింగ్ టు విరిజల్లు.
48: యు ఆర్ లిస్నింగ్ టు విరిజల్లు రేడియో.
49: మీరు వింటుంది మీ తెలుగు షో విరిజల్లు.
50: మీరు వింటున్నారు విరిజల్లు.
51: హాయ్, విష్ విరిజల్లు continuous success in the coming years. God bless.
12: తెలుగు సినిమాలని, తెలుగు పాటల్ని, తెలుగు మాటల్ని మనం మరచిపోతున్న ఎంతో మంది అద్భుతమైన కళాకారుల్ని, మహనీయుల్ని, గొప్పవాళ్ళని పరిచయం చేస్తూ ఇలా ఇన్నేళ్లు కొనసాగించి సక్సెస్ఫుల్ గా షోస్ చేస్తున్నారంటే దాని వెనక ఎంతో కృషి ఉంది. మరీ ముఖ్యంగా ఎందరితో కష్టం ఉంది. దానికి గాను ఈ సందర్భంగా నేను విజయ ఆసూరి గారిని అలాగే కళ్యాణ్ కట్టమూరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలా విరిజల్లు నిరాటంకంగా కొనసాగుతూనే ఉండి ప్రపంచ తెలుగు వారిని దగ్గరకు తీసుకురావాలని ఆశిస్తూ, అలాగే వారి మనసుకు ఈ విరిజల్లు మరింత దగ్గర అవ్వాలని కోరుకుంటూ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్.
11: సెలబ్రేటింగ్ 16 ఇయర్స్ ఆన్ యుఎస్ ఎయిర్ వేవ్స్ విరిజల్లు రేడియో. ఊలాలా మజా చెయ్యాలా. PNG Jewelers in Sunnyvale is celebrating 18 years in the USA. PNG is launching a special anniversary offer throughout the month of August on diamond necklace sets. Certified natural diamond necklace sets starting under $4,499. Yes, under $4,499. VVS Clarity, F to G color. Terms and conditions apply. Offer valid from August 1st to August 30th, 2026 at PNG Sunnyvale. PNG Dwellers, your family dwellers since 1832.
1: Yes, since 1832, the reputed PNG Jewelers, which is also in the Bay Area, they're celebrating 18 years in the Bay Area. That's amazing. And I have with me Ashutosh Ji from PNG Jewelers with me live on air. Hi, Ashutosh Ji. 18 years, that's a lot of years, Ashutosh Ji. And 194 years of trust overall. PNG name for itself. How does it feel? 18 years. Oh my God, that's a long time.
2: Yeah, it's a long time. Thanks, Kalyan. It's been a nice journey so far. Thanks to all loyal customers and all our associates and community partners. They have been part of this beautiful journey, and we are looking forward to many more years to come.
1: And like you rightly mentioned, loyalty can't be bought, Ashutosh Ji. It is something that is earned. And PNG has built that reputation and that trust, like you rightly mentioned. And that's your number. I think because I've been your customer as well. My wife has been. So, like I said, yes. One, excellent customer service. Two, you know how to cater to a customer's needs. And that is the reason people come to PNG again and again. So, if you have to define what differentiates PNG, what will you say, Ashutosh Bhai?
2: Yeah. So, 18 years back when we came to Bay Area, we already had a history of almost 175 years back in India. And we just extrapolated our core values that are trust, purity and commitment to PNG USA. And through this journey of 18 years, because of these core values, we have all these loyal customers with us. So, it's been a great journey so far.
1: And I know you never leave any occasion alone without giving something special to your customers and our listeners, especially with the festivals, etc. And on this special occasion for PNG, 18 years, again, you have something special to announce. Go ahead, Ashutosh Ji.
2: Yeah. So every anniversary month, every year, in the month of August, we bring some unique offer for the customers. So this year we have got very beautiful collection of diamond necklace sets, which consists of a necklace and pair of earrings, which is 100% natural diamonds, certified diamonds of VVS Clarity and F2G color. And all these sets are under $4,499. So it's really a beautiful collection, anniversary special collection for the customers.
1: And once again, do not miss it. Visit the PNG Jewelers Sunnyvale store, 791 East El Camino Real in Sunnyvale. Definitely visit it. And again, the offer that Ashutosh Ji just announced and the one that you've been listening on our show, this offer goes all the way till August 30th. So in the month of August, celebrating 18 years of PNG in the Bay Area. Ashutosh Ji, anything else you want to add?
2: I would like to thank all these listeners and customers for being loyal customers of PNG and community partners like you.
1: Thank you.
2: Virijalu has been a part of our growth. So thanks to you as well. And we would like to have many more years to come. And we would like to go on this journey with all of you.
1: Absolutely. Thank and, so and likewise, Ashutosh Ji, even PNG has been a big supporter of the community. You've supported us, Virijallu. You've supported Bay Area Telugu Association. In fact, recently, you know, we did an event, though we said it's a family event. Of course, it was women that came in big numbers, which is the family night with Suma. and they had such a blast. It was a sold out event. Even there, you were a sponsor. You gave some nice gifts as well. So like I said, you also have been supporting the community, the Bata, Virijallu, for a long time. So it goes both ways. So thank you for all the support. And again, we are your loyal supporters as well. So thank you for everything you do. And you also bring a lot of value to the community, Ashutoshji. So personally, congratulations to you as well from leading from the front. And please extend our wishes to your entire team. And once again, listeners, PNG Sunnyvale in the PNG Bay Area, they're celebrating 18 years and they've got some very, very special offers valid only till August 30th. And again, visit the PNG Sunnyvale store to avail these wonderful offers. Ashutoshji, thank you once again for coming on air and congratulations.
2: Thank you, Kalyan.
1: Thank you so much.

0: everyone, this is Lavendra Party. And you're listening to Virjalu Radio.
1: Virjalu Radio. Ooh la la, maza cheyala. మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరింత కాలుష్యం కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com. మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే.
2: అమృతం కూడా అమ్మ చేతి వంట ముందు దిగదొడిపే కదా. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళు ఎవరిక్కడా? ఒక్కరున్నారండోయ్, కావ్య ఫుడ్స్. అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
3: కావ్య ఫుడ్స్ స్నాక్స్ అండ్ స్వీట్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేయబడినవి కావ్య ఫుడ్స్ అమ్మ చేతి వంట. ఇప్పుడు మీ ఇంట్లో.
4: The future belongs to the skilled AI. Master AI technologies with Java, AIML, STET and Python. Industry ready training designed for success. Don't just learn, lead. Enroll now. For details visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
5: TNC apply.
6: Nagraj Annaya, here is the problem my listeners face. They've outgrown their home or they want to start flipping, but their money is stuck in their old property. How does the mortgage genie solve that?
7: Simple. I solve the down payment problem. I unlock your equity upfront so you can secure the bigger home or investment deal today. You buy first and we sell later for maximum profit. And the best part, if I don't sell it, you don't pay me.
6: That is a game changer. Call Nagraj Annaya at 408-805-4653. That's 408-805-4653. Or get your free transition strategy at nagrajhomes.com. Terms apply. Equal housing lender. NMLS 1938293.
8: Bay Area. Bay Area's Grand Ganesh Festival.
9: Grand Ganesh Festival.
8: On Saturday, 19 September, from 12 p.m. to 10 p.m. at Bishop Ranch City Center in San Ramon. Free entry and free parking. Witness huge Ganesha along with Ganpati Sthapana and Puja. Only Archanas, special aartis, Maha Aarti and Deeparadhana. Dhol Tasha procession and Visarjan. Stellar performances and ravishing show. Ganesha idol making workshop for kids. Multiple food booths, record number desi shopping booths and lots more. For details visit namastebayarea.com. For booths and sponsorships email info@namastebayarea.com.
10: Grand sponsor Sanjeev Gupta CPA, travel partner Travelopod, powered by Realtor Nagaraj Annaya. Silver sponsors Apex Consulting Services, Kavya Foods and My Pursue. Prashad sponsor Vijeta Supermarket.
11: Hi, this is Sudhir Babu. Sudhir Babu.
12: మీరు వింటున్నారు దురిజల్లు, ద ఫస్ట్ 24/7 తెలుగు ఎఫ్ఎం ఛానల్ అవుట్ సైడ్ ఇండియా. హ్యావ్ సూపర్ ఫన్ లిసనింగ్ టు ఇట్.
1: విర్జల్లు రేడియో. ఓలాలా, మజా చేయాలా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Service gives me real peace of mind. And whenever I need to travel, MyPursu even handles travel bookings, flights, buses, trains, quickly and conveniently.
8: MyPursu, one app, all services, zero stress for NRIs. Download the MyPursu app today from the Play Store or App Store.
9: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ అ స్పెషల్ ప్రైజింగ్. మరింత కాలుష్యం కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.

0: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరెందుకు ఆలస్యం? కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 or visit oassfremont.com.
1: PNG Jewelers in Sunnyvale is celebrating 18 years in the USA. PNG is launching a special anniversary offer throughout the month of August on diamond necklace sets. Certified natural diamond necklace sets starting under $4,499. Yes, under $4,499. VVS Clarity, F to G color. Terms and conditions apply. Offer valid from August 1st to August 30th, 2026 at PNG Sunnyvale. PNG Dwellers, your family dwellers since 1832.
2: అమృతం కూడా అమ్మ చేతి వంట ముందు దిగదొడిపే కదా. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళు ఎవరిక్కడా? ఒక్కరున్నారండోయ్, కావ్య ఫుడ్స్. అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
3: కావ్య ఫుడ్స్ స్నాక్స్ అండ్ స్వీట్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేయబడినవి కావ్య ఫుడ్స్ అమ్మ చేతి వంట. ఇప్పుడు మీ ఇంట్లో.
4: The future belongs to the skilled AI. Master AI technologies with Java, AIML, STET and Python. Industry ready training designed for success. Don't just learn. Lead. Enroll now. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
5: TNC apply.
6: Nagraj Annayya, here is the problem my listeners face. They've outgrown their home or they want to start flipping, but their money is stuck in their old property. How does the mortgage genie solve that?
7: Simple. I solve the down payment problem. I unlock your equity upfront so you can secure the bigger home or an investment deal today. You buy first and we sell later for maximum profit. And the best part, if I don't sell it, you don't pay me.
6: That is a game changer. Call Nagraj Annayya at 408-805-4653. That's 408-805-4653. Or get your free transition strategy at nagrajhomes.com. Terms apply. Equal housing lender. NMLS 1938293.
8: Bay Area's Grand Ganesh Festival.
9: Grand Ganesh Festival.
8: On Saturday, 19 September, from 12 p.m. to 10 p.m. at Bishop Ranch City Center in San Ramon. Free entry and free parking. Witness huge Ganesha along with Ganpati Sthapana and Puja. Early Archanas, special aartis, Maha Aarti and Deeparadhana. Dhol Tasha procession and Visarjan. Stellar performances and ravishing show. Ganesha idol making workshop for kids. Multiple food booths. Record number desi shopping booths. And lots more. For details, visit namastebayarea.com. For booths and sponsorships, email info@namastebayarea.com.
10: Grand sponsor Sanjeev Gupta CPA, travel partner Travelopod, powered by Realtor Nagaraj Annayya. Silver sponsors Apex Consulting Services, Kavya Foods and My Pursue. Prashad sponsor Vijeta Supermarket.
11: మీరు వింటున్నది విరిజల్లు ఎఫ్ఎం.
12: విరిజల్లు రేడియో. ఓలాలా మజా చేయాలా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఇస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: యో, దిస్ ఇస్ నాట్ ఎ మాస్ సాంగ్. This is Mega Mass Song.

0: ఎంజాయ్మెంట్ యువర్లో మన బాసు ఎట్లా వచ్చాడంటే వేసుకుంటూ స్టెప్ అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing. Pona galu loading. Don't stop dancing. Pona galu loading.
0: Hey, chatak patak latak patak mastu kudi zonu. Hey, kitak kitak lepi kattu mogi poti downu. Hey, salam kattu chillam kattu mana terra placeu. Hey, tin maru yella kotti pench zara dosu.
1: Don't stop dancing. Pona galu loading.

0: वन मोर टाइम प्लीज.
1: Hey, don't stop dancing. Bonacalo loading.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292